మదూత హనుమన్యదునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణే జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీపవోది విశదాంబర శంకుకర్ణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం యోనీనయో హరిపదం

భూమాన్ వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్యవత్రే శ్రీజైమి నిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మ

సంసారపాపరితత్వమిదం చ చిత్తం దారిద్ర్యపాపరిభద్రమభూచ్చ నిత్యం కామాఖ్యజాయ పాప

విభంజన విధావసి చంద భాను అకంక్షమానకు ఉదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజా

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా ఏ దీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధా

तथा समग्र गुण लक्षणो भेदानां असंशयानां प्रसाद मात्रेण स्वभक्ता वेद संशय क्षेत्रोणां प्रणवाद्यशेष वैष्णव मंत्रोद्धारकाणां सर्वदा सर्व वैष्णव मंत्र जापकानां संसिद्ध सप्तकोटि महामंत्राणां भगवती भक्त्यतिशयेन भगवदुपासनार्थं स्वेच्छया गृहीत रूपाणां तत्र तत्र पृथक् पृथक् भगवतोऽनन्त रूपेषु पृथक् पृथक् वेदोक्त तदनुक्त भारतोक्त तदनुक्त संप्रदायागत स्वेतरस्वाभिन्नतया विशेष शक्ति विशेषाभ्यां पृथक् व्यवहार विधेय सर्वसामर्थ्योपेत निरवधिकानन्दानवद्य कल्याण गुण परिपूर्णानन्द गुणोपसंहर्तॄणां तथा वेदोक्त सर्वक्रियोपसंहर्तॄणां एवम् अनन्तरूपावयव गुणक्रिया जास्तवस्था विशिष्ट भगवदुपासकानां परमदयालूनां क्षमासमुद्राणां भक्तवत्सलानां भक्तापराधसहिष्णूनां स्वभक्तान् दुर्मार्गादुद्धृत्य सन्मार्गस्थापकानां स्वभक्तं माम् उद्दिश्य भगवतः पुरः परमदयालो क्षमासमुद्रा भक्तवत्सला भक्तापराधसहिष्णु तदधीनं दीनं दूनं मनाथं शरणागतं एनम् उद्धरेति विज्ञापनकर्तॄणां सर्वज्ञशिरोमणीनां अजेजगुर्वन्तर्यामिणां सदा भगवत्पराणां भगवतोऽन्यत्र सर्ववस्तुषु मनःसङ्ग्रहितानां सर्वत्र सर्वदा सर्वाकार सर्वाधार सर्वाश्रय सर्वोत्पादक सर्वपालक सर्वसंहारक सर्वनियामक सर्वप्रेरक सर्वप्रवर्तक सर्वनिवर्तक यथा योग्यं सर्वज्ञानाज्ञानबन्धमोक्षप्रदा सर्वसत्ताप्रदा सर्वशब्दवाच्य सर्वशब्दप्रवृत्तिनिमित्त सर्वगुणादिपरिपूर्णतम सर्वदोषादिदूर सर्वाचिन्त्य सर्वोत्तम सर्वेश्वर सर्वात्यन्तविलक्षण स्वगतवेदविवर्जितत्वादिना भगवद्द्रष्टॄणाम् अभिमानादि सर्वदोषदूराणाम् असूयेर्ष्याद्यशेषमनोदोषनिवर्तकानाम् नित्यापरोक्षीकृत रमायुक्ताशेषवद्रूपाणाम् अत एव विलीनाशेषप्रकृतिबन्धानाम् अत एव दूरोत्सारिताशेषनिष्ठानाम् अत एवाशेषभक्ताशेषनिष्ठनिवर्तकानाम् प्रणवोपासकानाम् अस्मदादिगुरूणाम् श्रीमदानन्दतीर्थश्रीमच्चरणानाम् अन्तर्यामिन् अनिरुद्धप्रत्युन्नसङ्ग्रहणवासुदेवात्तक श्रीमध्ववल्लभ श्रीलक्ष्मीवेदव्यासात्मक अण्डस्थितानन्दरूपावयवगुणक्रियाजात्यवस्थाविशिष्ट रमायुक्त क्षीराद्विशेषदायि श्रीपद्मनाभात्मक अण्डाद्बहिः अभिव्यक्त शुद्धसृष्टित्वेनाभिमत श्रीचतुर्मुखमुख्यप्राणोपास्यत्वाद्यनेक प्रयोजनकानन्दानन्दरूपमूलभूत तथा अशेषजगत्पालनप्रयोजनक शान्तिपत्यनिरुद्धमूलभूत अशेषजगत्सृष्टिप्रयोजनक कृतिपतिप्रद्युम्नमूलभूत जगत्संहारप्रयोजनक जयापतिसङ्कर्षणमूलभूत तथा स्वस्वासमग्रयोग्यताभिज्ञ परमानुग्रहशील भगवत्प्रेरितचतुर्मुखादि सद्गुरोपदिष्टा स्वस्वायोग्य भगवद्रूपगुणोपासनया सञ्जात स्वस्वायोग्य भगवद्रूपविशेषदर्शनभोगाभ्याम् विनिष्टानिष्टसञ्चितप्रारब्धलक्षणादेशकर्मणाम् स्वस्वायोग्यतानुसारेण सम्पूर्णसाधनानाम् पूर्वकल्पे ब्रह्मणा सह विरजानदीस्नानेन त्यक्तलिङ्गानाम् तथा विनिष्टावशिष्टेष्टादेश प्रारब्धकर्मणाम् प्रलयकाले भगवदुदरेव सदा
ఆనందమాత్రే పుషాం తదనుభవరహితానాం స్వస్వాయోగ్య భగవద్రూప విశేష ధ్యానరతానాం సృష్టికాలే భగవదాజ్ఞయా భగవద్దురాబ్బహిర్నిర్గతానాం శ్రీ శ్వేతద్వీపదర్శనం నిమిత్తీకృత్య ప్రధానావరణభూత స్వేచ్ఛా ప్రసరణేన స్వస్వాయోగ్యానందావిర్భావలక్షణ ముక్తి ప్రధాన ప్రయోజనక మాయావతి శ్రీ వాసుదేవాత్మక లక్ష్మ్యాత్మక ప్రళయాభ్యస్త శ్రీ వటపత్రశేషాయ్యశేష జగదుదరాశేష ముక్తనాభిదేశోర్ధవాద కుక్షాఖ్యదేశ త్రివిధాశేష సంసారినాభిదేశాఖిల తమపతితనాభ్యదో భాగదేశ శ్రీ భూమ్యాలింగిత కాళాదిజ్యేష్ఠక పరమాన్మాద్యశేష కాళావయవ దృష్ట్యాదికర్తృశేష నామక పరమపురుష నామక శ్రీ చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసిత చరణానిరుద్ధాది చతురూపాత్మక గాయత్రీ నామక సవితుర్నామక రూప విశేషాత్మక వ్యాప్తరూప బృహత్సరీర శూన్యావిధ కాలావిధ కేవలావిధ బ్రహ్మావిధానందావిధ రూప విశేషాత్మక నిరూపచరిత మూల రూప నిరూపచరిత వ్యాప్త ప్రతిబద్ధ అనంత తేజ పుంజ తాదృశ రమాయుక్త రూప విశేషాత్మక గాయత్రీ భూతవాక్ పృథివీ శరీర హృదయ భేదేన షడ్విధ గాయత్రీ నామక లోకవేద సమీర రమాంతర్గత ప్రణమాచతుర్య పాదోపేద గాయత్రీ పాద చతుష్టయ ప్రతిపాద్య వైకుంఠస్థిత అనంతావనస్థిత శ్వేతద్వీపస్థిత సర్వజీవస్థిత రూప భేదేన చతురూపాత్మక నిరూపచరిత సర్వభావర్త ప్రతిపాదక శ్రీదేవ్యాజరమా రూపాష్టక అభిమన్యమాన చక్ర శంఖవరాభయయుక్త హస్తచతుష్టయోపేద ప్రదీపవర్ణ సర్వావరణ భూషిత విశ్వాది భగవద్ రూపాష్టక ప్రతిపాదక అకారాధ్యష్టాక్షరాత్మక శ్రీమత్ ప్రణవాధ్యష్ట మహామంత్ర ప్రతిపాద్య అష్టరూపాత్మక మంత్రాధ్యాయోక్త భూవరాహాద్యశేష వైష్ణవ మంత్ర ప్రతిపాద్య భూవరాహాద్యశేష రూప విశేషాత్మక రమాది మంత్ర ప్రతిపాద్య రమాదినిష్ట రమాది నియామక రూప విశేషాత్మక శ్రీలక్ష్మీ నరసింహాత్మక పరమదయాళో క్షమా సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణో దేశకాలాధిపతే దేహేంద్రియాధిపతే సూర్యవంశధ్వజ రఘుకుల తిలక లక్ష్మణ వరద శత్రుఘ్నగ్రజ శ్రీమద్ధనుమదుపాసిత చరణ సీతాపతే శ్రీరామచంద్ర తురాజ్ఞయా తత్ప్రసాదా తత్ప్రేరణయా తత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ తురాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద ముక్తినామక రూప విశేషై మద్రుదిష్ఠితేన పరమదయాళున క్షమా సముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధసహిష్ణున సర్వస్వామిన సర్వప్రేరకేణ సర్వదాత్విక దేవతా ప్రేరకేణ సర్వదాత్వికాసురభంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త దుర్మతి భంజకేన అతయవ ప్రభంజన శబ్దమాత్రేణ ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధిజోదకేన సర్వకర్మకర్త్ర సర్వకర్మకారయిత్ర సర్వకర్మస్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మోద్భోదకేన సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మసిద్ధిప్రదేణ సర్వకర్మనిష్టేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన అతయవాశేష జీవనిస్సంఖ్యానాదికాలీన ధర్మాధర్మ ద్రష్టు స్వేచ్ఛయోద్బోధకేన తద్వాదిక కపిలోపాసకేన రమా వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్తానందవేద ప్రతిపాద్య ముఖ్యతమైన అనంతగుణ పరిపూర్ణేన సర్వదోషదూరేణ త్వచ్చిత్తాభిజ్ఞేన త్వచ్చిత్తానుసారచిత్తేన త్వత్పరమానుగ్రహపాత్రభూతేన మద్యోగ్యతాద్యభిజ్ఞేన శ్రీభారతీరమణేన
ருதிரேஷாத்விகதேவதோபாசிதரணேன மம சர்வாஸ்வஸ்தாசு சித்ரதா விசித்ரதா தருபாசகேன ஸ்ரீமுக்ஷப்ராணேன பிரேரிதஸ்ஸன் தத் சம்ஸ்கிருதிபூர்வகம் சேனா சமுத்தாய அத்யதனம் சுவர்ணாஸ்திரமோஜிதம் தேசகாலாவஸ்தோஜிதம் நித்ய நைமித்திக காம்யபேதேன த்ரிவிதம் தத் பூஜாத்மகம் கர்ம யதாசக்தி யதாஜ்ஞப்தி யதா வைபவம் கரிஷ்யே. மதாஜ்ஞாகாரிபிஹி வித்யா சம்பந்திபிஹி தேஹ சம்பந்திபிஷ்ச துதியைஹி அசேஷேர்ஜனைஹி தத் சர்வ கர்ம கர்த்ருத்வ காரோக்த்ருத்வாத் அனுசந்தான பூர்வகம் காரயிஷ்யே ச. இது ஸ்ரீராகவேந்திராக்கிய இதனாகிருதமஞ்சதா பிராதசங்கல்பகத்யம் ஸ்யாத் பிரீத்தேர் மாதவ மத்வயோ. இது ஸ்ரீராகவேந்திர சிரோமணிபிஹி விரஜிதம் பிராதசங்கல்பகத்யம் சம்பூர்ணம்.

0: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா ரேடியோ .org மந்திராலயத்திலிருந்து தமிழ், தெலுங்கு, கன்னடம், சமஸ்கிருத மொழிகளில் ஒளிபரப்பப்படும் 24 மணி நேர இணையதள வானொலி. இது எந்த ஒரு வியாபார விளம்பரமும் இன்றி பக்தி மார்க்கத்தில் ஒளிபரப்பப்படுகின்றது. www.gururagavendraradio.org வலைத்தளம் மூலமாக மந்திராலய மடத்தின் நிகழ்ச்சிகளை நேரலையாகவும் கண்டு களிக்கலாம். உங்கள் அபிமான கருத்துக்களை webmaster@gururagavendra.org என்ற மின்னஞ்சல் மூலம் பதிவு செய்யுங்கள்.
1: ஹாய், திஸ் இஸ் பிளேபேக் சிங்கர் பிரசன்னா. நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது குரு ராகவேந்திரா பக்தி ரேடியோ. கேளுங்க, நிறைய கேளுங்க, பக்தியோடு விளையாடலாம். ஓம் ஸ்ரீ ராகவேந்திராய நமஹ.
2: ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஸ்ரீ மத்வமதாம்புதி பூர்ணச்சந்திரులు, ஸ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు భక్తలోకాన్ని రక్షించడానికై బద్ధ కంకణులై సిద్ధహస్తులై బృందావనంలో వెలసిన భూలోక వైకుంఠం శ్రీ మంత్రాలయ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రహ్లాద మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుల వారు కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న పునీత ప్రదేశం. నరనారాయణ రూపులైన శ్రీకృష్ణార్జునుల పాదధూళితో పవిత్రతను అందుకున్న భాగ్య ప్రదేశం. పవిత్ర తుంగానది ప్రవాహంతో పులకలెత్తిన పుణ్యక్షేత్రం. ప్రహ్లాద మహారాజుల కులదైవమైన శ్రీ మంత్రాలయాంబ ఈ ప్రదేశపు క్షేత్రదేవత. ఈ మహాశక్తి ఈరోజు మాంచాలమ్మ అన్న పేరుతో వ్యవహరించబడుతోంది. శ్రీ మంత్రాలయ క్షేత్రానికి గురుసేవకై వచ్చే భక్తకోటి మొదట క్షేత్రదేవత అయిన శ్రీ మాంచాలమ్మ గారిని దర్శనం చేసుకుని తరువాత శ్రీ గురు రాఘవేంద్ర గురు సార్వభౌముల దర్శనం చేయడం పరిపాటి. తుంగానది అవతలి తీరాన వెలసిన ముఖ్య ప్రాణదేవులైన శ్రీ పంచముఖి ఆంజనేయుని దర్శించి పవిత్రుడు కావాలి. ఈ క్షేత్ర మహిమ వర్ణనాతీతం. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.

ఆర్ లిస్నింగ్ టు గురు రాఘవేంద్ర రేడియో .org బ్రాడ్కాస్టింగ్ ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు అండ్ సాంస్క్రిత్ ఫ్రమ్ మంత్రాలయం 24/7 ఫ్రమ్ డివోటీస్ టు ద డివోటీస్ ఆఫ్ గురు రాఘవేంద్ర. నో కమర్షియల్ ప్రమోషన్, ఓన్లీ ప్యూర్ డివోషన్, కనెక్టింగ్ సోల్స్ డైరెక్ట్లీ టు మంత్రాలయం. వి ఆల్సో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ మంత్రాలయం. ఫార్ లైవ్ స్ట్రీమ్ విజిట్ www.gururaghavendraradio.org. ఫర్ యువర్ కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఈమెయిల్ అస్ ఎట్ వెబ్ మాస్టర్ ఎట్ gururaghavendra.org. ಕಲಿಯುಗ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಭಕ್ತಿಯನ್ನ, ಶ್ರದ್ಧೆಯನ್ನ, ಮಹಿಮೆಯನ್ನ ಜಗತ್ತಿಗೆ ಸಾರುತ್ತಿರುವ ಆನ್ಲೈನ್ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ ರೇಡಿಯೋ .org ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ. ಪರಮಪೂಜ್ಯ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳ ಆಶೀರ್ವಾದಗಳೊಂದಿಗೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಆರಾಧನೆಯನ್ನ ನಿರಂತರವಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಭಗವದ್ ಭಕ್ತರ ಮನಸ್ಸಲ್ಲೇ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಸೃಷ್ಟಿಸುತ್ತಿರುವ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ radio.org. ನಿಮ್ಮ ಕಮೆಂಟ್ಸ್ ಹಾಗೂ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಅನ್ನು ತಿಳಿಸಲು ವೆಬ್ಮಾಸ್ಟರ್ ಅಟ್ ಗುರು